0: తిక్కే కిపియా ఉమె షూవిద్ది కన్నీకి నెచ్చుకునే కొనేమే పర్థుకు కిలిసెని తు కుల్తురా పరముకి మతమే పొరకే నోవన్ పేవల్తి దెసెని సివాపిల్ పేరు కుము తకుకా కి సెంబ నుమునెష్కావి కంపసకి తో నివా పాయా తో ఆవుమే నువా ఇని మిస్తోతియా ఆమా సేయుపాంది నిశ్చికి రూపు కనే నే పిలిష్ పొకతిచి పర అషన్నకి మతమతికెల్ కావు కంపత్తు కుల్తురా సెంబ్రె మా ఎస్తో ఒక అయ్యే కన్నవా చికి ఫర్స పరకే వానికి నెచ్చుకోస్ పరమా మా సెంబ్రె నే కొనేమే మకి మకి ఇతకా కే తో కుల్తురా మా ఎస్తో మా ముకెల్ కావుకా
1: Vamos a pulir. Las camas de mía, coca. A ver si se ve que lice, te echó un Luis que en casa y toca fácil, ¿no? ¿Para ubicarse esto y el icne?
0: Bueno, a ver si está que lice, ¿no? Para soberana.
1: ¿Cómo te explica tu icne?